ప్రాకృతం శ్రుతి సతోక్తమకాలకాల్యం ఆనంద సాంత్రమనఘం పరమం పదం తత్ త్యక్త్వా గదస్వమవనే రవణాయ దేవ సర్వం సహేత భగవ